సరే. దాని తెలుగు ఒక ఫీలింగ్ అనేది ఉంది. ఒక లోకాల్ సెక్యూరి ఓ నీళ్ళ గౌట్లు చూసి ఇతను ఆడే లోకాల్ అతను తెలగల మోరస్ మై అయితే depois e da nota tem que cura vir em tempo sei que ela cura vir em tempo mas esse sempre ataca não é o que se vê é que se a gente já morreu para ir com base

0: ఈ కిరీక్షణ తమగదే భానుగ మాత శరీత టెంపుల్ నో నో బల అఫేత గవత సౌడి బాకుండా సినిమా పూజ బక్కింది పిసన్
1: Ovintis, nei maki informasaun balorong ohing, husi studi sentral Kampung Alor Dili, hawer siana belo, lori kipa nebe servisu, hato brigadu wain, i adeus.